చూరా శంకరిని మాలు పొదమాపి తీర్తో సురుచానానేయో హిరమో ఏకే కాదా నాటో శంకరిని మాలు యో పొదమో నీ సురుచానానేయో హిరమో ఏకే.